వర్షం వర్షమిషవస్తేభ్యస్తేభ్య ఇషవో వర్షం వర్షమిషవస్తేభ్య ఇషవస్తేభ్యస్తేభ్య ఇషవ ఇషవస్తే

పథిరక్షయ ఐలభృత ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐలభృత యవ్యుధ యవ్యుధ ఐలభృత పథిరక్షయ పథిరక్షయ ఐ